0: వృక్షదేయీ
1: జలమృదాల ఆసరా
0: జలమృదాదేయీ
1: కృషిధనాల ఆసరా
0: కృషిధనదేయీ
1: సర్వాన్న ఆసరా
0: వృక్షదేయీ జలమృదాల ఆసరా
1: జలమృదాదేయీ
0: కృషిధనాల ఆసరా కృషిధనదేయీ సర్వాన్న ఆసరా.
2: दोन वाजून 5 मिनिट होत आहेत. पुन्हा प्रसारित करीत आहोत कार्यक्रम आरोग्यम धनसंपदा.

పంగరున పేడ గవల సాంగకి దాదాశిలగా అన్ తుజా రోజచా అనుభవ అసుని కితికితి